0: ఇరవై వినాడి తీస్తున్నాయి వెళ్ళాపి కథాగ్రమి నిన్ని మానసిక సౌఖ్య హపత్ పోత గనీమ కినికి జీవితరి కొయితనం వెదగదిగిన కారణి సంబంధి అపి ఏ అతరు తురు ఇక్మెంట్ మొదక్రన్నోని ఉబి ఏ దవసి జాగ్రహణి కుహుముంద తహారు ఇలా తేని మనోద హంకహరీట గిల గిల తేని గిల జాతి గిల తురి మండలి ఏ దహవెనిద దినుంగదపు ప్రతిఫలితమై అపి మేము అతక్కరాని
1: అవి పెరంగానే మహాజన సామెతలు అవుతారా ఏం డి ఇంగ్లీష్ అక్షరే వాసనవంతాంక నవయ దిక ఇక పహ అట తుణ డి నవయ దిక ఇక పహ అట తుణ ఏ వగేమై గోవిసతలు అవుతారా ఏ వై ఇంగ్లీష్ అక్షరే వాసనవంతాంక హతర హెట ఇక హెట హతర సహ హెత్త తుణ వై హతర హెట ఇక హెట హతర సహ హెత్త తుణ మెగాపౌల్ ఉత్తరా ఏ ఈ ఇంగ్లీష్ అక్షరే ప్రసాదాంక అంక హయ వాసనవంతాంక విస్స తిస్ తుణ హతలిస్ హయ సహ హెట పహ ఈ ఇంగ్లీష్ అక్షరే ప్రసాదాంకి అంక హాయ వాసనవంతాంక విస్స తిస్తున హతలిస్ హాయ సహ హెటపహ ధన నిదానిలోతరాయి డి ఇంగ్లీష్ అక్షరే వాసనవంతాంక తిస్హాయ పనస్సిక పనస్ హతర సహ హెటహాయ డి తిస్హాయ పనస్సిక పనస్ హతర సహ హెటహాయ అందహాని వృషభ లగ్నే వాసనవంతాంక హాయ విసియాట హతలిహ సహ హతలిస్ పహ వృషభ లగ్నే వాసనవంతాంక హాయ విసియాట హతలిహ సహ హతలిస్ పహ అద సంపదలోతరాయి అంక రటావ అటతున పహ అటతున ఇక పహ అటతున డి అటతున పహ అటతున ఇక పహ అటతున డి ఎన్ఎల్బి జయలోత్తరాయి ఐ ఇంగ్లీష్ అక్షరే వాసనవంతాంక పహ హయ అట సహ తున ఐ పహ హయ అటతున ఎన్ఎల్బి శుభదవసక్లోత్తరాయి సింహ లగ్నే వాసనవంతాంక దాహతర తిహ సహ హతలిస్తున దాహతర తిహ సహ హతలిస్తున ఒకట అద దవసే సుప్రీతయాగి గణనావహ దినాగన్న హెకియావతీన వెడి వెడియన్ జాతిక లొత్తరాయి మనలే లొత్తరాయి మిలట గన్న
0: కథాగరం నిన్నే మానసిక సౌఖ్య హపత్ పోత గనీ వెదగత్కం సంబంధే ఉదయం నవయాయి వినాడి తిస్పహాయి తన్ విలావ
2: విలావ ఉపవేత గిన ఆవి
3: వసర విసిపాక విశ్వాసే ఏడబ్ల్యూబి రోలడోస్ మలనొగన సిన్ అల్యూమినియం సా పౌడర్ కోటెడ్ తాడుబలి నిష్పాదిత శక్తిమత్ సా ఆరక్షిత ఏడబ్ల్యూబి రోలడోస్ మాన్యువల్ సా రిమోట్ కంట్రోల్ మగిన్ ప్రయాత్మక కల హెకి అతర మొబైల్ యాప్ మగిన్ దురస్తువ ప్రయాత్మక కిరిమి పాసుకమత్ లభాగత హెకి వర్ణ దులాకిన్ వసర దాయక వగకీమక్ సమగ ఏడబ్ల్యూబి రోలడోస్ ఒబే విశ్వాసే తేరివ ప్రధాన కార్యాలయ పరంద పార కొట్టావ శాఖా హోమాగల మాతర కురుమేకల దురకతనంక 0772211400
4: අංක 2ට 25000ක් දෙන එකම ලොතරැයිය DLB වාසිත ගඩපතින් දැන් අංක 2යි සුපිරි අංකයයි ගැලපුණොත් 50000යි අංක 2යි ඉංග්‍රීසි අක්ෂරයටයි ලක්ෂ 5ක් හෝ e-bike එකක් අංක 2යි සුපිරි අංකයයි ඉංග්‍රීසි අක්ෂරයයි ගැලපුණොත් සුපිරි තෑග්ග ලක්ෂ 10යි අංක 2ේ වාසි මන්තරේ DLB වාසි
5: වාර්තා පිට වාර්තා කබනි කෝටි 8 NLB දනඩ දහනිය ලොතරැයියෙන් රටේ සංවර්ධනයේට දැනන්ත ශක්තියක් වෙමින් ඔබත් දිනවා රටත් දිනවට ධන නිධානය බෙදීගෙන ඔබත් කෝටිපතියෙකු වන්න
0: జాతిక మానసిక సౌఖ్య విద్యాయతని అధ్యక్ష విశేషజ్ఞ వైద్య దమ్మిక హలహ పేరు వైద్యతుమన్ సమగ డాక్టర్ ప్రశ్నయాక్యముగల దీని అమ్మకిని దెహివలి నేకేనో మగే పుతాల దెన్నికిన్ని అవి కూడా ఆర్థిక అపహస్త మెద్ది ఇతామ కార్యబహుళ వటపిటావక జీవత్తిన మినిస్సు హస్బెండ్ కరాన్ని ట్రిబిల్ ఎక్క దూనిక యత్ కాలయక్ తీసే మంద్రవ్యట ఎబ్బహి వెళ్ళా హిటియా ఏ నిసామ దరువు దిన్న హదాగనీమేది దరువండ త్యమ్యం బలపయం సిద్ధునా కిల మంగ్ విశ్వాస కర్ణో అద వెనుకొట తీన తత్వితమై మగే లొగుపుతాట పొడిపుతావు పేయన్న బే యా హెమ విలేమ కియన్నే ఉంబల మట మనోద కర్ల తీయన్నే దిమోపియో విధిహట ఓగుల్లం మట మనోద్మ కలేనే అపిట వియదం కర్ల ఇగన్వేనే అపే జీవిత కాలకన్ని కర్ల తీయన్నే మే వగే దిమోపియో లభిచ్చ గను మంగ్ లెజ్జవినో దుఃఖెనో మే వగే కథంతరతమై ఉదయ అవసర హన్న లెబెన్ని మట ఏక మానసిక పీడావగ్గిన దిన కారణ్యాక్ మమ ముఖక్ద కరన్నోని మగే దరువో యహపత్ అతట అరగిన దరువంగి జీవిత లసన కల్ల మలత్ మట కమక్ నే డాక్టర్ మట మేకట కరన్న పులువన్ దయాక్ కియన్న ఒబతుమాట బొహమ పిం గీలతమై మే అమ్మ మెసేజ్ ఎక దీల తీన్
6: ఎతుమీట విశాల గట్లువక్ తీనవా మే సందహా ఉపదేశ అవశ్య వినవా ఒబతుమీట కొహమద ఏ దరువ దిన్నటత్ మే ఎయి మే వగే తత్వయక్ ఎతి వేలా తీయన్నే కియన ఎక గెన బలన్న అపగే ఎమతుమ్ సేవావ 1926 ఒస్సే ఒబతుమీట పులువాన్ జాతిక మానసిక సౌఖ్య విద్యాయతనట కథా కర్లా మే పిలిబందవ ఉపదేశ లబా గన్న ఎతు మే ఏ అనువ కటయుతు కరన్న పులువాన్ అపగే సాయన తీనవా ఏవట పెమినెంట్ పులువాన్ మే సందహా ప్రతికార గన్న ఏ పుతాల దిన్నటత్ හැකියාව තියෙනවා නම් ඔවුන් අතේ වට යොමු කරන්න පුළුවන්. 19:26 අංකයට කතා කරලා මේ ගැටලුව සම්බන්ධයෙන් ඉදිරිපත් කරන්න පුළුවන්. ඒ අනුව ඉදිරි ක්‍රියාමාර්ග ගන්න කියලා මම ඉල්ලා හිටිනවා.
1: අපේ WhatsApp ඔස්සේ තවත් ප්‍රශ්නයක් තියෙනවා වෛද්‍යතුමනි. මේකේ තියෙනවා අපේ ගෙදර ඉන්නේ මායි මගේ දරුවයි මගේ ස්වාමියායි. මගේ ස්වාමියා වැඩ කරන්නේ හිට්ලර් කෙනෙක් වගේ. එයාට ඕනේව විතරයි කරන්නේ. අඳින්නේ පරණ ඉරිච්ච හරි අපිරිසිදුයි. හොඳ කෑමක් එයා කන්නෙත් නෑ. අපිට කන්න දෙන්නෙත් නෑ. දරුවටත් මටත් ආදරයක් පෙන්නන්නේ නෑ. අවට ගෙවල් වලට ඇහෙන මටයි දරුවටයි නින්දා කරනවා. කැඩිච්ච බඩු එකතු කරනවා. ගෙදර හරිම අපිලිවෙලයි. කෑම ගෙනවත් ගන්නේ බාල කුණු කෑම. දැන් අවුරුදු 18ක් තිස්සේ ගේ හදනවා ආයි කඩනවා. කිසිම වැඩක් ඉවර කරන්න දෙන්නේ නෑ. තාම ගෙදර දොරවත් දාලා නෑ. මේ වැඩසටහන යත් අහනවා. පෞද්ගලිකාංශය වැඩ කරලා විශ්‍රාම ගිහින් ඉන්නේ. මම විශ්‍රාමගිය ගුරුවරියක්. දරුවා තාම ඉගෙන ගන්න තරුණ දරුවෙක්. මේකට අනිවාර්යෙන් උත්තරයක් දෙන්න කියලා ඇය නම සඳහන් නොකරේ වෙලා තියෙනවා.
6: ඔව්, ඔබතුමීටත් මම කියන්නේ මේ අපිට එකවරම ප්‍රතිකාර කරන්න හැකියාවක් නැහැ. මේ පිළිබඳ අධ්‍යයනය කරන්න වෙනවා. අපගේ 19:26 දුරකථන අංකයට කතා කරලා අපගේ ඒ සේවාව ලබා ගන්න. එතෙන්දී ඔබට අවශ්‍ය උපදෙස් දෙයි. මොන වගේ සහායනයකටද යොමු වෙන්න ඕන? ඔබගේ ස්වාමි පුරුෂයත් එක්කෙන්න පුළුවන්ද? ඇවිල්ලා මේ පිළිබඳව කතා කරලා, මොකද මේ වගේ මානසික තත්ත්ව තියෙන අයට ඖෂධීය ප්‍රතිකාරත් අවශ්‍ය වෙනවා. ඒ අනුව කටයුතු කරන්න වෙනවා. 19:26 අංකය ඔස්සේ කතා කරලා වැඩිදුර උපදෙස් ලබා ගන්න කියලා මම
1: අදක්ෂ මම මේ මට තියෙන අතුරු ප්‍රශ්නයක්. මේ මේක අහවෝ කරන සම්බන්ධ මේ වගේ ප්‍රශ්නයක් අහ මදුශංක. දැන් සමහර අය පිළිගන්න කැමති නෑ තමන්ට මානසික ලෙඩක් තියෙනවා කියලා. දැන් මේ මෙතුමිය ගුරුවරියක් මේ කතා කරන්නේ. එතකොට ඇයට සැබෑ ඕනකමක් තියෙනවනේ මේ ප්‍රශ්නේ විසඳ ගන්න. මේ අපිට ඇහුවහමත් මේක හරි දරුණු තත්වයක්නේ. හැබැයි අපි කැමති නෑ පිළිගන්න. අපිට මානසික රෝගයක් තියෙනවා කියලා අපි වෛද්‍ය ප්‍රතිකාර වලට යන්න එන්නේ නෑ. මේ වගේ තත්ත්වයකදී මොකද කරන්නේ? කියන්නේ දැන් පිළිගන්නේ තැනි මිනිස්සු එක කොහොමද මේකට එක්කගෙන ඉන්නේ? මට පිස්සු කියලාද තමන් හිතන්නේ කියලා මේක වෙන ප්‍රශ්නිකට යනවනේ. මේ ලංකාවේ තියෙන තත්ත්වයන් මේ කියන්නේ. එන්න කැමති නැත්නම් ඒ වගේ අවස්ථාවක මොකද කරන්නේ මිනිස්සු?
6: ඔව්, ඒකට තමයි දැන් ඇත්තටම මේ දැන් කෙනෙකුට ඒ වගේ ප්‍රශ්නයක් තියෙනවා කියලා දැන් පවුලයට අඳුන ගන්න පුළුවන්. බිරිඳ අඳුන ඕන. ඒතර අසල්වාසීන් අඳුර ගන්න ඕන. හිත මිත්‍රන් ඥාතීන් අඳුර ගන්න ඕන. ඒ සියලු දෙනාම කියනනම් ඔබට ප්‍රතිකාර අවශ්‍යයි කියලා ඒ පුද්ගලයාට එකෙන් මිදින්න බැරි වෙනවා. එතකොට කවුරුත් එකතු වෙලා මෙයාව යොමු කරන්න පුළුවන් ප්‍රතිකාර සඳහා. දැන් වෙලා තියෙන්නේ දැන් ඒක හුදකලා කාටවත් කියන්නේ නැතුව දැන් සමාජයේ තියෙන මතයක්නේ. මේක එළියට කියන්නත් බෑ. බැරි මුණාමනේ කියන්නේ. කොහොම හරි මේක කාලෙත් එක්ක හරියයි ඔහොම කියලා හිතන් ඉන්නවා. මේ ගතිය බැඳම හරියයි, එහෙම නැත්නම් මොනවා හරි එකක් වුණාම ගේ හැදුවම හරියයි, රස්සාවේ උසස්

0: Ravi, hit was Sindhu Tekka.
1: Music Garage with Ravi.
2: మా వాళ్ళగానే పావు వాడికి ఇవ్వడా దానికి గోవతమే అల్లగానే సిద్ధమే మెత్త బాబట ఎక్కేవ కియనో మేల బ్యా బ్యా మేక కరన్న బ్యా దహయ వినాడి తిస్సాయి వెలావ రవీంద్రతిక మ్యూజిక్ గరాజ్ అహగ్నిన్నే మంగ ఇతన అది తనికమక్ పాలువాక్ నా కియలా దెన్ అది గెన కతా కరాజ్ అది మంగ ఇన్నో మన దెన్ కియో లబన సతి మంగన కూడా మన తవ కెనెక్ ఎక్కగిన తమా ఎన్నే కియలా ఎక్కెనగన కౌరువద్ నేన తామ మన ఓన్ నే వగే దెన గన్న కౌద ఎన్నే కియలా మన తానియమ మెన్న లబన సతి కౌరు తోన్న తాటిస్ కెనె అది కిసి మునందువక్ నే వగే మట కౌరువద్ మెసేజ్ ఎకక్ దాల కియోనే మన ఇతన రవీంద్ర మే ఆయి కెల పొడ్డివత్ నిగన్ ట్రై కరన్నేవత్ నిగన్ ఎహిమ నే లబన సతి మమ్మీనే వాళ్ళ ఆదరే కరణ కెనెక్ ఎక్కేకినా కౌదికేలా గెస్ కరాన్ని కిర తమ మమ్మకి అని అయ్యాకి సింధు ఒక తావ ప్లే ఉన్న హ్యా షార్ట్కి ఇది ఇసరాట ప్లే వెన్న తీయనవా వాళ్ళ పురం హితాన్ గెస్ కరాన్ని కౌద ఎన్ని కిల పొడ్డాక్నే లబన సతి హ్యాపనింగ్ సండే కష్టమై వెన్నే అని అని వాడే మంగ మాట విశ్వాసే ఆదరణీయ ఆదరేమ కరణ కెనెక్ తమయ్యేనే ఏకినా గన ఇది మాట కియన్న బాగా నప్పి మంగ అన్న కలిగి కీలేన్న ఏమనత్తం దిగిరిమ లక్కడ ఆగ్ని సిద్ధు ఏమనత్తాం అప్పుడు లక్కడ పేజ్ ఫాలో కల తీయాలని పోల్ పోస్ట్ బలాగన్ పులువే ట్రైలర్స్ అన్న పులువే ఇస్తాడు కౌద ఎన్ని కీలా ఓకే అప్పుడు బలం కౌద ఇన్ని కిల మే పత్తి ఇలంకిట ఎక్క దిక్కరి కాదు సురాజ్ ఇలా సతీ మమ్మ ఎన్ని కిల కియనా విద్యాజ్ఞ మాట మంగ వెనకరిట పొరం దువాక దీలతేనో మంగ ఇలాగ సతీ ఆ ఎక్కకి నేనో కియలా ఐ థింక్ మంగుయ మేమే పొరందు పొరందు కడకరని కిడకే ఆ తవత్ గిసింగ్ ఇంకా కావ్య నో నో నో కావ్యర్ తవ చూడి దవసాక్ నివాడు అద్దెనవా కావ్యవత్ మంగ ఇక్మంట్ ఎక్కంగెనవా దెన్ మా మే తనియమ దెన్ ఎతి మే ముఖద్ద మే కరన్నే నేద పటం గత్త నం కోమద కావి అన్ రవిగ దెన్ కావి హోయా గన్నత్ మేక కరన్న బ మంగ యావత్ ఎక్కంగెనవా అని వాడెమ్ హరి దెన్ సింధు అక్కట యన్న కలిన్ నో నో నో ఆర్టిస్ట్ కెనక్ గన కియాన్నే మెతర బ్యా దెన్ అరే ఎక్క అంగినది మే ఎక్క అంగినది అర ప్రోగ్రామ్ ఎక్కడ ఎక్కినది మే అది ట్రైనింగ్ ఎక్కినది నే నే నే అప్పుడు నేను ఆర్టిస్ట్ కెనక్ గన మంగాని మంగ హెమ్మ మాసం మాసం దాసకు సమానం అప్పుడు ప్రోగ్రామ్ చేయడం అని ఆర్టిస్ట్ కెనక్ అన్ని ఆర్టిస్ట్ డిస్కరాన్ని కెళ్ళి మమ్మీ కియాన్ని ఓకే మీకు మధుర మంగావు మా తక్కరను ఎత్తెక్క మా సురాజ్ మమ్మ తక్కర మా తనమ్మకి ఓమంతార హాయ్ అసంకు ఆవత్ ఎక్కదుకరగాను మా వగి ప్రసాద్ సంపత్ గమ్మగి ఆవత్ ఎక్కదుకరగాను మహి బోయ్ హాయ్ కొహుమద ఆవత్ మా తక్కరను దులిప్ ఆవత్ ఎక్కదుకరగాను సద్యు ఆవత్ ఎక్కదుకరగాను ఇవాగే మా తవకౌది ఇన్ని కెల బలము సది మా తక్కర మళ్ళీ వికుమ్ మధుర ఆవత్ మా తక్కరను నిలవ సింధుటి గొడా కాదరే ఇమానో యావత్ మా తక్కరను గాయకెక్ ద గాయక ఆవక్ ద గాయకెక్ హో గాయక ఆవక్ తమ్మాయి మ్యూజిక్ గరాజ్ ఎక్కడ సింధుకేన పులాంగ్ సుద్దుసుకమ్మ అరే థింగ్ పులాంగ్ ఎస్కరాన్ని కావు దేనికి నెక్స్ట్ వీక్ కి తామ్యాగ సింధు ఒక ప్లే ఉన్నా ఇస్తారాడు ప్లే విన్న తీయనో బలం కావు దేన్ని హాయ్ యువిందు అండ్ ఉద్యంగి గుడ్ మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఇవాగే అష్ అష్ ఇన్ అష్ అండ్ క్యాట్ మాట మీ నమ్మకీ ఏమన్నా బ్యాని అమ్మాడు అనే అసలు లేచి నమాక్ దాగనికియాను దమ్మె రవీంద్ర వగే బ్యాని బ్యాని బ్యాన్ హరే కృష్ణ గెస్ కదా ఉవిందు ఎన్నికేలా ఉవిందు ఐశ్వర్య ఏ మందా కి అన్నే ఉవిందువే ఇద్దాన్ని ఎన్నప్పుడు కౌదు కౌదు తవ తవ తవ తవ గెస్ కరా తవ ఛాన్స్ తీయను హడిద మళ్ళీ మధు సంకమంగ మత అక్కరణమా హ్యాబి నాడి హత్తలి హాయ్ బెలావ కియాన బలాన్ని లబన సతి మంగ కావదెక్కాంగ ఎన్నికేలా ఓకే దళదలానికమ్మా వాహన ఎన్నికెళ్ళి మా తక్కరనువా సంసిద్ధి కూడా కోట హన్న పులువా హరిదా నేను మే పెత్త మే పెత్త హగిడిని సర్దటం అక్కడ హాగిడిని సర్దటం.

0: జ్వాల ప్రతిరోధి మతుపిట ఆరక్షణ సహిత రూఫింగ్ షీట్ వెటి విస్తర సంధా ధాతుమై అనుహయ అమతం
1: AWB రోలడోస్ వసర విస్పాక విశ్వాసే ఇవసర వ్యాపారేట శక్తిమత్ ఆరక్షిత AWB రోలడోస్ కొట్టావ హోమాకవ మాతర కురునేగల AWB రోలడోస్ 077 32 11 400 లోవక్ సనసన ఓ